సమంగనాభివందితం ముందగోధనం సునారి మర్దనం సమస్త గోపాల బాల జాల చోర బాల కృష్ణమాశ్రయే వారిహార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమం పూజారి సూర్యలోచన.

శేషభోగ సాయినం విశేషభూషణోజ్వల భూషమాన కింకిణీ విభీషణాది పోషణం సుషణాకృతాంబుజం విభీషణార్చితం పదం గోపాల బాల జాన చోళ బాల కృష్ణమాశ్రయం.